0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: மாவட்ட நேயர்களின் விருப்ப பாடல்கள் கேட்டு ரசிச்சிருக்கோம். ஆகாஷ்வாணி மதுரை பண்பலை 103.3, ராமேஸ்வரம் பண்பலை 100.9. பாடல் கேட்டு நிகழ்ச்சிக்கு வரும் அடுத்த நேயர், வணக்கம்.
3: வணக்கம் மேடம்.
2: வணக்கம், யார் பேசுறீங்க?
3: தேனி மாவட்டம் சின்னமனூர்ல இருந்து பவுன்சாய் பேசுறேங்க மேடம்.
2: அம்மா சொல்லுங்க, நிகழ்ச்சியில என்ன பாடல் கேட்கலாம்?
3: அண்ணாத்தே பரத்துக்குண்டு அண்ணாத்தே அண்ணாத்தே
2: பாடல் கேட்டுருவோமா? இதோ பாடல் உங்களுக்காகவும் அனைவருக்காகவும்.